0: లుక్కయ్య మారే వెడని ఊని దొక్కి వాడే మడ మెమరీ లొస్కీల
1: మెమరీ లోస్ కాదు డాక్టర్ యాదు సున్నది
0: మమ్మ కిరికి బుణ్య అయ్యా సీని వెడని ముక్కు తట్టపై విడుకురని అయ్యా మాట
1: సూపర్ డాక్టర్ ని డాక్టర్ హరితము కీల తీయరాని
2: సమ అనుగ్రహాయ
3: రసయనుత్ ఇహల గుణయనుత్ ఇహల విజయ తోసే మిశ్రణయ
4: విజయ ప్రొడక్ట్స్ అపే రసయ రటే సెమట
5: රාජ්‍ය බැංකුවක සුරක්ෂිතභාවය ඉහළම රැකවරණය සමගින් ස්ථාවර තැන්පත සඳහා ඉහළම පොලිය RDB බැංකුවෙන්
4: අදසියවසක් පුරා ජාතියක් විශ්වාසය තබූ ලොතරැයි නොවේ කිරුළ මහජන සම්පත දැන් සතියේ දින 7 මහජන සම්පත රටටම සම්පත